0: ఇది కథావార్త సర్ల గీత్ నాట్ సర్ల
1: సర్ల
0: ఇవి పానీ చాడే నై
1: మార్లాని
0: కింద జూబి బోలుస్ నీ గీత బోసుతా బోల్
1: జూబే
0: జ్వర్ లాగో
1: జ్వర్ లాగో